శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. మన తొలి రాగాలు, మనోహరమైన సంగీత యాత్రలో వందనాలు, స్వాగతం. స్వీట్ ఇస్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన శ్రోతలారా, హోపింగ్ దట్ యూ డూయింగ్ వెరీ గుడ్ అండ్ గ్రేట్ అవుట్ దేర్. ఉదయం 8:01 అయింది ఈ జూన్, ఈ జూలై నెల యొక్క 5వ తారీఖున. ఎస్ అండి, అంటే మనం ఒక తొలి, అంటే జూలై నెల యొక్క తొలి వారంలోనే ఉన్నాం. నేను అనుకుంటున్నాను బ్రహ్మాండకరంగానే ఈ కొత్త నెల మొదలైంది మీకందరి కోసం. So let's dedicate this Manai Nati Karyakramani ki toli paata to all our sweet listeners out there. Deshashta dikkula ninchi Manai Nati prasaram vintunna meekandariki vandanalu, swagatham. Inkokkasari maravakandi. ఈ ప్రసారం లైవ్ గానే మీరు వినబోతున్నారు రైట్ ఆన్ 94, 95.6 and 98.2 MHz with your friend రాజేంద్ర.

జ్యోతలారా, ఎవరెవరు చూంచేయలిందిగా త్వరగా రండి. ఇట్స్ హ్యాపెనింగ్ లైవ్ ఇక్కడ మన ఈనాటి తొలి రాగాలు ప్రసారం. 8 నుంచి మొదలైన కార్యక్రమం మరొకండి. ఇట్స్ 9 వరకు ఈ గంట సేపు తెలుగు ప్రసారంలో మీరు మాతోనే ఉంటారు.

That's all about life, ladies and gentlemen. జీవితంలో విజయాన్ని సాధించాలంటే ముందుగా మనల్ని మనం నమ్మాలి. అలా ప్రపంచం మనల్ని నమ్మకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదు, మనం లక్ష్యంపై విశ్వాసం ఉంటే ఒక్కో అడుగు మనల్ని గమ్యానికి చేరుస్తుంది. సో కీప్ బిలీవింగ్, కీప్ గోయింగ్ అండ్ కీప్ రాకింగ్.

That's it, ప్రియమైన శ్రోతలారా. That's it, మనైనటి కార్యక్రమం యొక్క మూలంగా అదే సంగీతపు దీపం వెలిగించే యొక్క ప్రయత్నంగా మనోహరమైన పాటలు మీకోసం ఎన్నుకొని ప్రసారం చేస్తున్నాం. కీప్ లిసనింగ్, కీప్ ఎంజాయింగ్ ది గుడ్ మ్యూజిక్ హియర్ అండ్ కీప్ కాలింగ్, కీప్ సెండింగ్ మీ టెక్స్ట్ మెసేజెస్.

That is a message of today. ప్రియమైన శ్రోతలారా, బయట నుంచి వీస్తున్న ఈ చల్ల గాలిని మనకు ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. అది ప్రకృతి మనతో మాట్లాడుతున్నట్లుగా. కొంచెం ఆగు, ఈ క్షణాన్ని ఆస్వాదించు అని చెబుతున్నట్లుంది. అసలు మన జీవిత పరుగులో మనం ఎన్నో విషయాల కోసం పరుగులు తీస్తుంటాం, కానీ ఇలాంటి చల్లనైన గాలి తాకినప్పుడు కాసేపు ఆగు, ఆ పరుగు విరామమిచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించండి.

ఆల్రెడీ లేడీస్ అండ్ జెంటల్మెన్ ఉదయం 8:19 Come join us wherever you tune Chilindinka. It's happening live. We cut down 94, 95.6 and 98.2 megahertz.

Dedicating this nice track from the movie Eligible Bachelor. In the sweetest voice of Sid Sriram. ఓదోజ్ ఈ సమయాన్న మన నాటి కార్యక్రమం వింటున్న మీకందరికీ ఇంకొకసారి మీకు కృతజ్ఞతలు చెప్పే యొక్క సదవకాశం.

Rightly said, ladies and gentlemen, very rightly said, సంగీతం మనకు ఒక ఔషధంగా ఉంటుంది. అసలు మాటల్లో చెప్పలేని భావాలు ఒక మంచి పాట చెప్పగలదు. అంతే సంతోషంగా ఉన్నప్పుడు పాట మన అందాన్ని ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది కదా. అలానే బాధలో ఉన్నప్పుడు కూడా అదే పాట మనకు ఔర్దార్పు ఇస్తుంది.

ఇంకా మూడు నిమిషాలు దట్ విల్ బి ఎగ్జాక్ట్లీ ఉదయం 8:30. ప్రేమ అనేది ఒక మాట మాత్రం కాదు, అది ఒక అనుభూతి. ఒకరి కోసం ఎదురు చూడడం, వారి ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కోవడం, వారి బాధల్లో తోడుగా నిలబడడం, ఇవన్నీ ప్రేమలోని నిజమైన అందాలు. So let's enjoy this one, ladies and gentlemen, in the voice of Srinivas. Nidurinche Gundila.

సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, జీవిత పరుగుల్లో ప్రతిరోజు మనం ఎన్నో విషయాల కోసం పరుగులు తీస్తుంటే ఉంటాం. కానీ ఇలాంటి చల్లనైన గాలి తాకినప్పుడు, బయటటున్న వాతావరణం చూస్తున్నప్పుడు కాసేపు మీరు ఆ పరుగుకు విరామం ఇవ్వండి. ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించుకోండి. ఇది కూడా మన జీవితంలో ఎంతో అవసరం, స్పెషలీ ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ సమ్వన్.

टी एन्ड कफी ब्रेक समय नै उदयपु आदिवारम रोजुना विकेन्ड युका द्वितीय रोजुना जुलाई नेलाई युका तोली विकेन्ड होपिङ द्याट ब्रह्माण्ड करंगाने कोत्त सूर्य किरणालु कोत्त आशतोने अवकाशालतोने उदयिंचिंदि मीकंदरि कोसम అలా మీరు క్రేజీగానే ఉన్నారు మన ఈనాటి ప్రసారంలోనున్న మీ మన మీకోసం మీ సిలెక్షన్ ఉన్న పాటలు

విని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. So sit back, enjoy the good music. ఇంకా ఇంచుమించుగా 15 నిమిషాలు ఉన్నాయి మన

నినవ్వు నా ఉదయానికి తొలి కిరణం, చెప్పవచ్చు నీ చూపు నా హృదయానికి మధురమైన సంగీతం. అదే మాటల్లో నాకు ఓదార్పు ఉంది, అవే మౌనంలో నాకు ప్రేమే వినిపిస్తుంది. దూరం ఎంత ఉన్నా మనస్సులు దగ్గరగా ఉంటే అదే నిజమైన అనుబంధం.

కాలం మారవచ్చు, నెలలు మారవచ్చు, వారాలు మారవచ్చు, ఋతువులు మారవచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. నిన్ను ప్రేమించడం ఒక అలవాట్లయితే అది మాత్రం అలవాట్లు కాదు. నా జీవితంలో ప్రతి క్షణకు అర్థమిచ్చే అనుభూతి ఇది. నువ్వు నా పక్క ఉంటే ప్రతి క్షణం ఒక పండుగల. నువ్వు గుర్తుస్తే ప్రతి జ్ఞాపకం ఒక చిరునవ్వులా.

That's it, ladies and gentlemen. The happening movie, Mana Tollywood Cine Lokamlo. We are talking about Peddi. We picturized on the one and only Ram Charan Tej. Hoping that ninnati yoka brahmanda karamaina film show miru bagane anandinchukunnadu. And Manayati Prasaranni manam konasagistu, all the sweetest and nice music for you, ladies and gentlemen. Iroju Manayati karyakramamlo palgonna meekandariki anneka anneka dhanyavadalu. And daiva anugrahalu unte tappanisariga manam inkokati telugu prasaramlo kaluddamari. Do have a very sweet and nice Sunday from Rajendra and whole mana sibbandi vaipunna. కొన్ని నిమిషాలు మై గుడ్ ఫ్రెండ్ నితిన్ మరాఠీ ప్రసారం మొదలు పెడతారు, సో బి విత్ హిమ్. అండ్ ఫోర్ యూ మెసేజెస్ అండ్ డెడికేషన్స్ అనేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ స్వీట్ సండే. నమస్కారం.